తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూతకోటి ప్రభా శ్రీ శరీరం స్ఫురన్మౌళికల్లోలిని చారుగంగ లసత్ బాలబాలేందు కంఠేభుజం చలత్కుండలం భ్రూసునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. ప్రచండం ప్రకష్టం ప్రకల్పం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం త్రయశూల నిర్మూలనం శూలపాణి భజేహం భవాని పతిం భావగమ్యం. కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సజ్జిదానంద దాతా పురారి చిదానంద సందోహ మోహపహారి ప్రసీద ప్రసీద ప్రభు మన్మధారి. నయావద్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరేవనరాణం నావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభు సర్వభూతాదివాశం. న జానామి యోగం జపం నైవ పూజాం నతోహం సదా సర్వదా శంభుతుభ్యం జరా జన్మ దుఃఖౌ ధ